0: సంవత్సరం పట్టణ ప్రపంచ నిధితో పెరుగుతుంది మనకు కృషి కేంద్రం జిల్లా
1: ఉత్సాహించారు.